0: Yes, that was the voices there of Shankar Mahadevan, Suraj Jagan, and the song is Rangade from the 2010 movie My Name is Khan. This one is a Telugu movie, and this one is done by Allu Arjun Mehta, and the song is Oh My Brother. Here is a Tamil song, a Telugu song for you. Do enjoy.
1: ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మందే అప్పర్ హ్యాండ్.